ప్రచురిత పట్టు భాష ఈ భాష ఎన్న కాననాని ఇహి దహతి చేత కేతకి గంధబంధు ప్రసరద సమబాణి ప్రాణవత గంధవా ତାପରେ ବିଶ୍ୱାମିତ୍ର କଣ କରିଛନ୍ତି।